0: జంజు వంశిని రాజే గాలాను దైనా లాను దైనా కృష్ణ లాను దైనా జంజు వంశిన రాధికా లాను దైనా భందై గాయ కృష్ణాజీ రాధికా లాయలేన భందై గాయ కృష్ణాజీ రాధికా లాయలేన రాధికా కే ఆమా వంశిన ఆజ పఠౌదిన రాధికా కే ఆమా వంశిన ఆజ పఠౌదిన
1: ఎస్తా లీలా దినభరి పని గాను సక్నుంచా